0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.